0: ఆరాధన అమ్మగే అత్కునయ సెరండి గ్రీన్ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్.
1: తయగానా డ్రైవ్ కల్లా ఆఫీస్ కే బిసి ఉనహమేన కొంతే కక్కుమట మమ సిద్ధాలేప స్ప్రే కలా. సిద్ధాలేప పరంపరా గణనావక విశ్వాసే దిను సానే
2: అలుతన కాటమ మేలా కసాగల గ్రీన్ సూపర్ షకా మాదలి అతురుగిరియ ముల్లేరియా వనారమ్మల గని ములగం పొల కసాగల గ్రీన్ సూపర్ ఈ విత్రక్ నివే ఒబే అతి అతి ముతల్ సురక్షిత ఆయోజన క్రమయకు సియోము కర వట తిహల ప్రతిలాభ లబా గన్న దన్న కథా గరన్న కసాగల ప్లాంటేషన్ బిందువ 1122787 కసాగల సమూహ వ్యాపారే వెతిన్ ప్రతిక్షావ కెస్స ఉన ఎంక పట వేతన తురన్ కరన దివ్యమయ ఔషధయ సెవనకల మధుకా కెస్సట పనియ సెవనకల ఆయుర్వేద నిష్పాదనయ అపే వెదకమ అపే ఉరుమయ 40 సరక అభిమానయ సివనకల ఆయుర్వేద బిందువ 47 31 39 540
3: దక్షిణ లంకావే సెల్ల కతరగమ నంద బౌద్ధ మధ్యస్థానయట మియన్మారేన్ వెడమ కరణ లద కిరిగరుండ పాషానే నిమకల చైత్య రాజ్యానన్